0: గోపి కురియుముటలిల కాటు చెమ్మన్ను మేంది సాయం కాలం పునర్నీటిన ఘనశకలం పోలే మాటిండె పిన్నిల్ కాయాంబూవర్ణనెత్తుం నయనమధురమాం చిత్రమోర్కట్టె చిత్తం.
1: సాకూదంగిగ నృత్త సుందర కళాప్రస్థానమామాదిరక్కైగొట్టిక్కళి కండు ലജ്ജിതകളായി സ്വർണാരിമാരേ കഥാ വൈകാതക്കലയഭ്യസിക്കുവതിനായി സംജാതയായി കേരള സ്ത്രീകൾക്കുള്ളിലൊരപ്സരസ്സു ദൈതേ